0: జంజు వంశిని రాజే కాలాను దైను లాను దైనో కృష్ణ లాను దైనో జంజు వంశిని రాజే కాలాను దైను భందై గాయే కృష్ణాజీ రాజీ కాలాయన భందై గాయే కృష్ణాజీ రాజీ కాలాయన రాధే కాకే ఆమా వంశిన ఆజ పఠౌదిన రాధే కాకే ఆమా వంశిన ఆజ పఠౌదిన
1: యస లీలా దిన్ బరి పని గావన సక్నుంచా

ధర్మ కుమార కైసర్యాశ్రీ బ్రహ్మ జ్ఞానయాని విదూర్ కైసరి జ్ఞాన హవ శిశు జనమ మనున్ బడాలె పని కృతి ఉజ్వల సుత సయిత క